0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: ఏ సూర బద్దల
0: గారే గారే
1: ఏ అమ్మకు బట్టలు
0: గారే గారే
1: ఏ సూరకి తరది ఏ సూర ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది
3: ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే.